భాగం నానక శబ్దల తేర నామరంగాయ వినపాకేహిలాగ శ్రీరాగ మహల్లా తీజ కరహి సౌదా పాయ అంత సవత హోయ్ ఖన్ ఖన నామ సంభాలియ గురు పాప కోయ నామ ధాన్య కొట్టవడు పా